పడుకు సంధ్యాబాదం తెలుపు జూసు బగులు సమాధం ముక్కు చూపు నిభూషణ సారం రైపాల్ తిహాల్ విచారం గల్మాలా తిరుగులాటం తోయ తోతీ బస్సుకు పాటం ఏ జానుసు బ్రహ్మం కర్మం సాఫో కుటు నిశ్చో కర్మం కౌనానుకు నేచో తిహావై వేణు సత్గురు వాటు నపావై బోడి కపడు సుహామన సాటు దునియా అందరు జావనా మందా చంగా యాపడా ఆపే హీ గీతా భావనా హుకు కేమన భావవే రాతీడే అగ్గే జావనా నంగా దుస్తారు.